భర్జనం హోబీజానామర్జనర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం శ్రీ సీతారామ మహారాజికి వందమణే పరమారథి భేస్తరే అవధూత్ రామ్ నామ్ కీ గర్జనా భాగజాయ్ అవధూత్ శ్రీ